శ్రీ విచిత్ర వీర హనుమానా మంత్రో శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమానా మంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవతా మమా.

ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా గృణీయే బీజం సూర్యగుం శక్తిః.

శ్రీ విచిత్ర వీర హనుమన్మారాపంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యర్థి తారా మంత్ర జపే వినియోగాః పద కరణ్యాసః ఓం రామ్ నముష్టాభ్యాం నమః ఓం హ్రీం గర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం హ్రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః ఓం రః కరతర్కర్భిష్టాభ్యాం నమః పద అంగన్యాసః ఓం రామ్ హృదయాయ నమః ఓం హ్రీం శిరసి స్వాహ ఓం రౌం శిఖాయై వసత ఓం హ్రీం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వసత ఓం రాహ అస్త్రాయ పట తత ధ్యానం వామే కరే వైరవహం వహంతం శైలం పరిశృంఖలమాలయాఖ్యం దధానమాఖ్యామాద సువర్ణభరణం పదీ జ్వరకుందరమాంజనేయం ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతి ప్రళయ కాలాన ప్రభాస్వరకృతాపమత్తదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షసు గ్రహబంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచగ్రహ శాకినీ గ్రహ దాకినీ గ్రహ కాకినీ గ్రహ కామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాధముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీం సర్వారాకర్షయ ఆకర్షయ శత్రూన్మర్మయ మర్మయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఘే ఘే ఘే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రజయా మమ తారి సిద్ధి కురు కురు మమ శత్రూన్మస్మి కురు కురు స్వాహ ఓం రాం హ్రీం రోం హ్రీం రోం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతి మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హోం ఫట్ స్వాహ ఏకాదశ శతవారం గతిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా

సరస్వతి జనే వల్లోకేశ్వరి జీవన్ముక్తమే సోమి సర్వసిద్ధీశ్వరీశ్వరి యదీశా సిద్ధ కవచో విష్ణు తుల్యోపవే ధ్రువం ఇది శ్రీ బ్రహ్మ.